0: దిశాకి అనుతం జాతి
1: లేదు
0: కృష్ణుడు
1: మనోహర చంద్రుడితో పైప్ తీసుకుంటారు
0: శంకర్ చలో జల్దీ ఇది చెప్పాయి
1: జీ
0: మనోహర్ జల్దీ కరో
1: పైప్
0: పీకే లెక్కో
1: బాబు సునో
0: కమ్ సే కమ్
1: చార్ పైప్
0: కా ఇంతజామ్
1: ఔర్ కర్నా హోగా
0: ఠీక్ హై సార్
1: మే ఔర్ బాబు జాకర్ ఇస్కా ఇంతజామ్ కర్తే
0: శంకర్ శంకర్ పైప్ నీచే లటకానా శురూ కరో
1: ఇయే నీచే
0: పైప్ ఛోటానా పడ్ జాయే
1: सुनो कितने कितने फीट नीचे होगा पानी
0: अरे साहब करीब 400 फुट तो होगा ही
1: 400 फुट
0: पाइप 600 फुट लंबा है
1: अच्छा
0: छोटा नहीं पड़े साहब
1: अरे बाबू जल्दी जल्दी
0: हाथ चलाओ
2: अरे निगम साहब ये लोगों की जान चली जाएगी
3: अरे भाई आप क्यों शोर कर रहे हैं आप लोग देखिए पानी निकलते ही लिफ्ट चालू कर दी जाएगी
0: शाबाश
1: शाबाश
0: मैडम और तेजी से नीचे पहुंचा
1: लगता है पाइप पहुंच गया नीचे तक
0: वेरी गुड वेरी गुड चलो और थोड़ी सी मेहनत और करो
1: अरे अरे अरे अरे नहीं अरे अरे अरे ये पत्थर कौन देख रहा है अरे भाई पत्थर क्यों चला रहे आप लोग अरे पागल हो गए क्या अरे देखिए बस आधे घंटे की बात है पानी निकलते ही चालू कर दी जाएगी अरे पागल हो गए क्या
0: अरे कौन भड़का रहा है
1: साहब मुझे लगता है लोग बढ़ते जाएंगे
0: आइए वो तो ठीक है लेकिन अगर कहीं पुलिस ने हल्का सा भी लाठी चार्ज कर दिया तो ये लोग तो और भड़क जाएंगे सुनो तुम लोग पानी निकालते रहो मैं जाकर के समझाता हूँ
1: नहीं साहब मत जाइए
4: Thank you.